0: పగలు ఆపనికి కారణం
1: అందమ్మా
2: మధ్య నిశ్చయం అంతా నిపుణులుగా నీరు అన్నీ ఆపడుతుంది బతుకు.

0: గెలవెరగ దొరచు నిప్పు.
1: ఆండ
0: సాధారణ మూలక పుదరుగు బరడు ఇందు ఎన్న క్రమ. ఒందొందే ఒందొందే మొట్టికల్లును వితరదు విత్తు పడుతున్నాయి. ఏ పో చిత్తుమూరు జగ ఎన్న క్రమలు అంచని ఒంజి పొట్టుకు మూజి కన్ను నాలుకై పుట్టునగా ఎంకిత్తుండిగా లోకద జనక్కులు పుర పుగరందిత్తారు. సాక్షాత్ ఈశ్వరదేవరే భూలోకకు బత్తేరు. ఆండ తానే మలుపునే తనే బర కట్టినంచిన ఆ కృష్ణి ఎన్న ఇల్లుగా బత్తేగే పెద్ద అప్పకి పెరుకునే అండల పొరలు పంపున పాతరదలెక్కుని నాలుకై మూజికన్ను ఇచ్చిన ఎన్న తూయిన ఎన్నప్ప నిత్తల పులితంది తలగే ఎంచప్పో ఈ బాలని శాంతునేంది. మూజిలోక తిరుగునందిన నారదర బతుది పండేరు ఏరడ కైకు కొరనగా ఈ బాలదయ్య హెత్తిన తన కై పోకుండా ఆ పొరుతుగా మాంతర్ల కైకు కొరంది బలాంది కృష్ణే బత్తగే ఉంజిదిన ఆయన కైకు కొరనగా ఎన్న హెచ్చెత్తినంతన అంగులు పోతుగే తానే బరకెట్టినాయి. ఆయన మధ్య బంగారు ముట్టి బల మధ్య అప్పుడు ఒక యానం చేయించిన ఆండవ సమాధానం ఫోన్ చేస్తా అందుకుండా అప్ప సంతోషపడగలిగే దాన మలుపునే నారదరు ఆ పుస్తకంలో ఉంది పాత్ర పంతేరు ఏ నాయన కైకి కొరనగా ఉంది అంగ పోకుండా ఆయంతారని మరణ అంది ఐక్యమునందు సాధనే మలిపి రవి దాడినే అని సాధనే మల్తుందు మల్తుందు ఈ ముట్టలా ఎత్తితే ఎన్నొట్టిగా ఇప్పు నాకు అంటే సామాన్య నతులే పరమేశ్వర దేవుని అనుగ్రహం ఎంకిత్తి నిర్ధార చైత్యద ఈ భూమిని యాన ఎన్న సొంతిగా వెళ్తుంది వస్తుంది దమఘోష శృతశ్రవే ఎన్న గొప్ప అమ్మ అక్కడ ఆశీర్వాద ఎన్న ఆరాధ్యమూర్తి అనేంత ఈశ్వర దేవుని అనుగ్రహ చైత్యడు సంతోషడు కాలకలే ఉందిలే ఆండా ఇందుకు కారణం యానవర్య.
2: ఇదివరకు ఇతీచకి కర్ణాటక తుళు సాహిత్య అకాడమీ ఓం శ్రీ నాగశక్తి కృపాపోషిత యక్షగాన మండళి కమ్లగుడ్డే కార్కళ ಹಾಗೂ ಚಾನಲ್ ನೈನ್ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಮಂಗಳೂರಿನ ತುಳುಭವನದ ಸಿರಿಚಾವಡಿಯಲ್ಲಿ ಸಮಾರೋಪ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಅತಿಥಿ ಕಲಾವಿದರ ಕೂಡುವಿಕೆಯಿಂದ ನಡೆದ ಯಕ್ಷಗಾನ ಮೋಕಿದ ಓಲೆ ಎರಡನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೀರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ.
4: ಜಯ
2: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ರಂಗರಂಗದ ಬದುಕು ಇತ್ತ ತುಳು ಪ್ರಸಾರ.

0: మంచి అభిప్రాయ ఇంకలిన జనకులు ఇంకలిన తుళుత పాడదనులను పారాయణ నిశబ్ద సింగిల్ ఇన్వర్టర్ కొమ్మడి పని పారాయణ మల్పోడు దాని పండుగ ఆయన ఓదుడు ఓదుడు ఓదుడు తుళు పాడదనులేను అప్పగా మన మల్ల శ్రద్ధ ఏతు మగత్తు పోయి మరత్తు పోయిన మత శబ్ద పురతికుండు ఇతి రామక్క ముగ్గెర్తిన సిరి పాడదన ఆయన సొంప తాజెట్టు హంపి విశ్వవిద్యాలయ కణతితే మూల్ప ఆరిన సమక్షముడు ఉడిపిడు బుడుగడల అండ్ హరిదాస్ భట్ నేత ముతాలికిడు అవు ఇత కాపీ దిక్కుజ్జి ఐకి యాన్ మిరడ పండే అధ్యక్షుడు ఆరు మలుపు పండేరు అవి ఆపుండు నమ్మ రెడ్డ తింగుల దుళ్ళాయాండల ఆ సిరి పాడదన ఇంకైన ఓదునగా యాన్ మెరిన బేతే తుళు పాడదనల ఓదుదే గోపాల నాయకిరణల ఓదుదే ఒక కర్గి శెట్టిన కెలసన యాన్ తూతే అరేన ప్రింట్ అతండ అయిల్ల తూతే ఆండ ఇంక్ ఈ రామక్క ముగ్గెర్తిన విశేష పండ ఆరి కన్నడలా బరుంది ఇత్తుజ్జి అరే కన్నడలు గుర్తిజ్జి వారి కష్టడు పాతేరుందిత్తారు కన్నడ యానారెడ తుళుట్టే పాతేరుందిత్తని ఆరు పండిన ఏతు పదకులు తుళ్ళు నిఘంటుడిలా ఇజ్జి జనకల నాలైడ్లా ఇజ్జి ఓవులు ఇజ్జి యాన ఏతు జనటకేను ఇంచిన అర్థమలు పోలి అర్థ ఇంచ ఆవు అయితే ఎటిమాలజీ ఇచ్చిన అయితే మూల ఇంచిన పండ ఏరగల గుర్తుజ్జి ఆంచ ఆ తుళు పార్థనను మత బొక్క ఈయను పారాయణ మలుతుండా ఖండిత తుళుకు ఓడాయిన కావ్యకు ఓడాయిన కాదంబరికి ఓడాయిన శబ్దలు తిక్కువా అంచ ఇదే కిట్టెలు మీరు నమ్మ ముద్దన ఆయన శాలకు పోపున దుంప కాండ లెక్కదు విష్ణు సహస్రనామ పారాయణ మలుతుంది అత్తు ఆరు కిట్టెలు నిఘంటును గట్టిడు పనుంది తిరిగి అవు కడేకారిగా బాయిపాటనే బతుండే ముందు పండినే ఎంచిన హుర్లి భీమరాయరు ఆయన ఒత్తుదో ఇల్లు ఆరు ఇస్తున్నారు అంచ ఒంజి రీతి ఈ పార్థనను కొంచెం గట్టి మత్బున కెలస జవణ రెడ్డి ఆవుడు యువక రెడ్డి ఆవుడు ఇంకా పార్థన తిక్కుజ్జి ఏతు పార్థన తిక్కుజ్జి తిక్కుజ్జి అత్తు పార్థన ఇతే మురాణి ఉంజి జన పండు ఈయన కన్నడ తొళ్ళుటండ ఇతెల ఈ నెల ఉండుగే ఆండ తమిళ తెలుగుడు పూరా సైతుపోతుండు జానపద మహాకావ్యులు ఉంది పండేరు అంచనే తొళ్ళుట సిక్కుజ్జి రామక్క ముగ్గేర్తిన పార్థననే బహుశ నన్న మత ఈ ఆత్ మల్ల మల్లాది కదా పార్థన ఉప్పందు ఇంక నాటి ఇంకా నట్టి పోండు పార్థనలా పోండు అంచాన ద్వారా ఈ పార్థనను ఇత్తిన పార్థనను సంగ్రహములు తినక్కలైన ప్రింట్ ఆయన పూకును నన్న ఓదుదు ఓదుదు తుళ్ళును కొంచెం భాషాంతర కెలసన జాస్తి జాస్తి మలుతుంది ఇంకా తుళ్ళును తెరే దెర్పిలక మలుపోడు ఉంది ఆయన పండుదు ఇని ఆయన కెలస మల్ల మా మల్ల కెలస ఐకు సహాయములు తిన ఇంకా భాషాంతరకారి యాను మగ నంజసత్తి యాను అరి నెనపు మన తుందు ఎన్న పాత్ర ఉంటవే నమస్కారం
1: తుళు భాష తెరదెర్పున బగె వా నమునెద పన్పున తులిపును దుంబు దివందు ఆ మర్గిల్డు బెతబేతె నమునెడ ఆలోచనలను పట్టొందు తుళుకు పగతిన కనకదాసరే బూకుద బగెట్ ఉదిపన మల్త పాతిర్న సర్ ఇరగ సొల్మెలు.

0: போயே.
1: மகனே பக்குத்தா, ஏறின நாடும் உள்ளமா யான மனைமன் சொல்லு நிலையாத்தே நிலையாத்தே நிலையாத்தே.
0: బీచుదు దక్కేనా ఈందు దక్కని
1: కట్టలకి దక్కున ఆలోచన
0: ఈ మూల పూట నిన్న పుణ్య నేను హోగొడిద్దును అదే
1: అడ్డకి
0: పోతున్నా నిన్న నేను అమ్మేందే గ్రహిస్తుంది ಯಾನು ದಕ್ಕಿ
1: ಕೊಂಚ ಯೋಗ ಬನ್ನೋಡು ಪೂರ್ವ ಜನ್ಮದ ಶುಕ್ರಂಡೆ ಬಲ್ಲ ಬನ್ನೋಡು ಇರೇ ಕೊಂಚ ಅಮ್ಮೆ ಅಪ್ಪನ ಯೋಗ ದಿಕ್ಕನತ್ತ
0: ಏನು ಈ ಅಮ್ಮೆನ
1: ದಕ್ಕಿನಿ ಅವನ ಅಮ್ಮೆ ರಂದು ದಕ್ಕಿನತ್ತ
0: ಮೆಚ್ಚಾಡು
1: ಮೆಚ್ಚೋಡು
0: ಗೊತ್ತಾಯ್ತು ಏರುದು ಗೊತ್ತಾಯ್ತು
1: ಅಯ್ಯ ಕೊಂಚ ಬೇಳೆ ಅಂತ ಕೊಡಪನ ಜಿಂಜ ನೀರು ಜಿಂಜವಡು ಕೊಡಪನ ದುಲ್ಲೈ ಮಂಡೆ ವಾಡು
0: ಹೌದು
1: ಅಪ್ಪ ಮಂಡೆ ವೆಚ್ಚ ಹೋಗು
0: ಮಂಡೆ ವೆಚ್ಚಾಡ ನಂಡ ಉಂಡತ್ತ ಈ ಪನ್ನ ಶಬ್ದ ಹೆಂಚಿನ ಏರಿಗೆ ಕುರ್ಪೆಂದು ಬಂದಿನಿ
1: ಕೃಷ್ಣ
0: ಕೃಷ್ಣ ಪಾಠ ಕೈ ಕಂಜಿ ಮೇ ಪುನಃ ಕೈಟ್ಟು ಓಂಟೆ ಬತ್ತದು ಉಂಡತ್ತ
1: ಒಂಟೆ
0: ಪುರಲಂದು ಈ ಬನ್ನು ಯಾನು ಓಂಟೆ ಅಂದ್ಯಾನ್ ಓಂಟೆ ಬತ್ತದು ಪುರು ಪುರು ಪುರುಂದು ಉರಿಪೇ ತಲ್ಲು
1: ಪುರು ಪುರು ಬತ್ತ
0: కృష్ణవి ఆ కైకాంజి మేపు
1: దుంబు
0: ఆయన బావి పండ జాగ్రత్త అవి బావెత్త అవి నిర్భావే కృష్ణకు కొరపేందు తీర్మానం వద్ద ఏ పూర్వ
1: తెలియతారాప్తమి మనదని అష్టమి అష్టమి అష్టమి
0: నందు సత్యాంత ఒంజి వేళ దెట్టు దానాల ఎత్తోస ఎత్తనంట నిన్న తరేరట్టు
1: ఎన్నెట్టు ఎత్తేసావు ఎన్నెట్టు ఎత్తేసావు అంత
0: విద్యా సత్యాన
1: సత్యం
0: నీకంట
1: నీకంటే కొర్పును కొర్పును
0: రెండు పుడుతూ తీర్మానం మధ్య ఇచ్చేస్తా
1: బరికి
0: ఇచ్చారు పొద్దుక ఈ మూడే పోడు ఈ నాన్నరకు పోడు ఏంటి నాన్నరకు పోడు దాదాపునే
2: అమ్మ నమ్మకే అంటే

0: శిశుపాలకు పరిగెత్తుకొరుడు
1: సమేత కొరత ఆరు ఇంచిన పంపేరా అవి తొందరపడు
2: సరే

अर्जुना गोविंदा मुकुंद मुरारी रात्रे पगली रेन का तू नितेरे न तूड़ तूड़ हीरला पाते तो चाकरी मल कोड़े पर प्रचना हासी ने न उड़ाने याने ये तो का तू नित्ते इन्ना मित्तेरे के कनी कर दांते पैदल न देवरे इन्ना उड़ान द हासी ने के तीर पर हाऊंदे पैदल न देवरे మాతిర్న కష్టగులు ఎప్పునగా అక్కడ బెరిపత్ దక్కల కష్టను దూరం మలుపునంచిన సాహ ఈరు దేవీరు నేను పూజ మలుతుంది లేరు ఈయన కనగా ఈరు నిన్న మనసుద భావన ఇంకిన పొందిరిగి అర్థావంది పోయిదిండ ఇచ్చి ఈరకు బోడో దేయన కాతుంది ఈరకు